0: సగమ పని సా పని సగరి
1: పని సా
0: నిజ నిజ నిజ నిజ
1: నిదమ పని సా
0: గమ పని సా
1: సగమ పని సా
0: గమ పని సగా.